ఫలితం మధురము, ఫలితం మధురము, ఫలితం మధురము, ఫలితం మధురము, మధురాధిపతిరము మధురము, మధురాధిపతే అఖిలం మధురము.